బదుకు జటకా బండి, బదుకు జటకా బండి, విధి ఆదర సాహేబా. బదుకు జటకా బండి, విధి అదర సాహేబా. కుదురని అవను పేదంత పయనిగను, కుదురని అవను పేదంత పయనిగను, మధువెగో మసణకో గెంద కడెగోడు.